0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः कृष्णप्रसादोपाध्यायः आदौ मुख्यवार्ताः प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुएल मैक्रोन इत्यनेन सह नीस नगरे प्रतिनिधि मंडल स्तरीयां वार्तां कृतवान् अस्यां वार्तायां भारत फ्रांसयोः विशेष वैश्विक रणनीतिक सहभागितायाः अधिक सुदृढ़ीकरणे बलं दत्तं रक्षा प्रविधि व्यापारादिषु क्षेत्रेषु सहकार्य विस्तारस्य विषये उभाभ्यां नेतृभ्यां विचार विमर्शः कृतः फ्रांस देशस्य राष्ट्रपतिः मैक्रों इत्येषः वैश्विक नवोन्मेष शक्तिरूपेण भारतस्य उदयस्य प्रशंसां कृतवान् सः अवदत् यत् अद्य प्रश्नः नास्ति यत् भारतं नवोन्मेषं करोति न वा अपितु प्रश्नः अयमस्ति यत् भारतेन सह नवोन्मेषकार्ये कः सहभागी अस्तीति आयुष मंत्रालयः अद्य यूट्यूब लाइव योग स्ट्रीम इत्यस्मै सर्वाधिक दर्शकानां कृते नूतनां गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड इति विश्व अभिलेखं निर्मितवान् अपि च आईसीसी महिलानां टी20 विश्व कप इति क्रीडायां भारतम् अद्य सायंकाले वर्मिंगहम नगरे पाकिस्तानं विरुद्ध्य स्वकीय अभियानं आरप्स्यते अथ वार्ताः विस्तरेण प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य राष्ट्रपतिः इमैनुएल मैक्रों इत्येषः च अद्य नीस नगरस्य पॉलेस दे एक्सपोजिशंस इत्यत्र भारत इनोवेट्स इति कार्यक्रमस्य संयुक्त रूपेण उद्घाटनम् अकुरुताम् उभौ नेतारौ प्रतिनिधि मंडल स्तरीय वार्तांच कृतवन्तौ भारत फ्रांस नवान्वेषण वर्षान्तर्गतम् आयोजितः अयं प्रमुखः कार्यक्रमः उभयोः देशयोः शीर्ष नवान्वेषण आरम्भान् वेंचर कैपिटल्स निधि इत्येतञ्च समाकलयति कार्यक्रमेस्मिन् उन्नतगणनं सेमीकंडक्टर्स कृत्रिम बुद्धिमत्ता क्वांटम प्रौद्योगिकी अंतरिक्ष प्रौद्योगिकी स्वच्छ ऊर्जा जैव प्रौद्योगिकी इत्यादिषु त्रयोदश प्रमुखेषु क्षेत्रेषु नवान्वेषणानि सन्ति अस्मिन् अवसरे प्रधानमन्त्रिणा मोदीवर्येण भारत फ्रांस देशयोः सम्बन्धस्य बलविषये अवधानं दत्तम् सः अवदत् यत् यद्यपि बहवः देशाः व्यापारे सामरिक सहयोगे च निमग्नाः सन्ति तथापि केवलं कतिपयाः सम्बन्धाः एव समानदृष्ट्या समानहितैः च मार्गदर्शिताः भवन्ति सह भारत फ्रांस सहभागित्वं एतादृशं एकं चिरस्थायी संबंधम् अस्ति यस्य मूलाधारः परस्पर विश्वासः सहभागी मूल्यानि भविष्यत्कालाय सामान्य दृष्टिः च वर्णितवान् सः अवदत् यत् नवान्वेषणं प्रौद्योगिकी भारतस्य यूनाम् आकांक्षाः देशस्य परिवर्तनस्य भविष्यनिर्माणस्य च चालकभूताः सन्ति इति उक्तवान्
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है
0: सभाम अभिसंबोधयन फ्रांस देश से राष्ट्रपति मैक्रों वर्य अवदत् वैश्विक नवोन्मेषण शक्ति रूपेण भारतस्य उदयस्य प्रशंसां सह कृतवान् सः अवदत् यत् अद्य प्रश्नः नास्ति यत् भारतं नवोन्मेषं करोति वा न वेति अपितु प्रश्नः अयमस्ति यत् भारतेन सह नवोन्मेषकार्ये कः सहभागी भविष्यतीति अस्य वर्षस्य आरम्भे मुंबई नगरे प्रारब्धस्य भारत फ्रांस नवान्वेषण वर्षस्य उल्लेखं कुर्वन् श्री मैक्रों वर्यः अवदत् यत् भारतस्य प्रमुखाणां नवोद्योग संस्थानां नवान्वेषकाणाञ्च प्रदर्शनार्थं निवेशकैः उद्यमपतिभिः सह सहयोगं प्रवर्धयितुं सहभागी देशत्वेन चितः इति फ्रांस देशः गौरवान्वितः अस्तीति अस्मिन् अवसरे विदेशकार्यमंत्री डॉक्टर एस जयशंकरः वाणिज्योद्योगमंत्री पीयूष गोयलः राष्ट्रीय सुरक्षा परामर्शकः अजीत डोभालः ప్రధాన వైజ్ఞానిక పరామర్శక అజయ్ కుమార్ సూద, ఇన్ఫోసిస్ సంస్థాపక నారాయణమూర్తి, అనేకే వ్యాపార ప్రముఖా ఉపస్థితా ఆసన్. దినానంతరం ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రపతి మేక్రో చ భారత ఫ్రాన్స్ విశేష వైశ్విక సామరిక సహభాగిత్వ ప్రగతిం సమీక్షితుం ప్రముఖ క్షేత్రీయ వైశ్విక విషయాన్ చర్చయితుం చ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతః. ఆయుష మంత్రాలయేన అద్య నూతనః గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖః నిర్మితః. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అర్థాత్ ప్రత్యక్ష ప్రసారిత యోగ సత్రే సర్వాధిక దర్శకాణాం సహభాగితాయై ఆయుష మంత్రాలయేన మొరార్జీ దేశాయ్ రాష్ట్రీయ యోగ సంస్థానస్య హాబ్ విల్డ్ సంస్థాయాశ్చ సహయోగేన అద్య అంతారాష్ట్రీయ యోగ దివసస్య 26th 2000 ఉత్సవానాం భాగరూపేణ వైశ్వికం ఆన్లైన్ ఆభాసీయం యోగ సత్రం ఆయోజితం. అస్మిన్ వైశ్విక ఆన్లైన్ యోగ సత్రే ఆయుష్ మంత్రాలయ 35,000+ సత్యాపిత దర్శకాణాం అభిలేఖం స్థాపితవాన్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారమణ అద్య బెంగళూరు నగరే వికసిత భారత సంకల్ప సమావేశం సంబోధయంతీ అవదత్ యత్ కర్ణాటక రాజ్యం యూపీఏ శాసనకాలస్య అపేక్షయా పంచగుణితం అధికం కేంద్రీయ కర విభజనం అవాప్తవత్. విత్తమంత్రి అవదత్ యత్ కర విభజనస్య మాధ్యమేన రాజ్యాయ 4,00,000 కోటి రూప్యకాణి ప్రాప్తాని. రాష్ట్రీయ రాజమార్గ నిర్మాణాయ, రేల సంరచనా వికాసాయ, బెంగళూరు చెన్నై ఔద్యోగిక సంపథ పరియోజనాయై పునర్నవీకరణాయ ఊర్జా పరియోజనాయై కేంద్రీయ సహాయత ప్రదత్త ఇతి తయా ఉక్తం. కేంద్రీయ శ్రమ ఆజీవికా రాజ్యమంత్రి శోభా కరందజాలే కరందలాజె వర్య అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా వికసిత భారతస్య లక్ష్యం ప్రతి దేశః అగ్రేసారితః. ఆంధ్రప్రదేశస్య తిరుమల శ్రీ వెంకటేశ్వర మందిరే దర్శనానంతరం సా అవదత్ యత్ ఏషా యాత్రా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః 12వ వర్షీయ కార్యకాల పూర్ణతాయాః తథా చ దేశస్య దీర్ఘకాలం నిరంతరం సేవమానస్య ప్రధానమంత్రిణః స్మరణార్థం కృతాస్తీతి. మధ్యప్రదేశస్య ముఖ్యమంత్రి మోహన్ యాదవః అద్య సాగరమండలే రాజ్యస్తరీయ కార్యక్రమే లాడ్లీ బహనా ఇతి యోజనాయాః 37వ సహయోగాంశస్య వితరణం కృతవాన్. సంపూర్ణే రాజ్యే 15,00,000 మహిళా లాభార్థీనాం విత్తకోశేషు ప్రత్యక్షతయా 35,18,00,000 కోట్యధిక రూప్యకాణి ప్రేషితాని. కేంద్రీయ స్వాస్థ్యమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా విశ్వ రక్తదాత్రి దివసస్య అవసరే జనానాం స్వేక్షిక రక్తదానాయ ఆహ్వానం కృతవాన్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రసారితే సందేశే తేన ఉక్తం యత్ రక్తదానం కస్యచిత్ వ్యక్తేః జీవనరక్షణస్య తథా నూతన జీవన ప్రదానస్య సర్వాధికం ప్రభావీ పావనం చ మాధ్యమం అస్తిది. ఒమానదేశే భారతీయ దూతావాసః అవదత్ యత్ ప్రాయః 14 భారతీయాన్ వహత్ భారతీయ ధ్వజారోహితం యాంత్రిక నౌకాయానం విరాట్ 1 ఇత్యస్మై ఒమానదేశస్య తటే యంత్రస్య విఫలతాయాః అనుభవః అభవదితి. సామాజిక ప్రసార మాధ్యమే దూతావాసః సూచితవాన్ యత్ సంప్రతి ఒమాన్ అధికారిణాం సమన్వయ సమీపస్థైః నౌకాయానైః ఉద్ధారకార్యం ప్రచలతీతి. అంతే క్రీడావార్తాసు. ఆస్ట్రేలియా దేశ స్వస్య ఫీఫా విశ్వకప్ 2026 ఇత్యభియానస్య ఆరంభం సాఫల్యేన సమారభత్. స్వస్య గ్రూప్ డి ఇత్యస్య ఆరంభే తుర్కీయే ఇత్యనం దేశం 2-0 పరాజయత్. హ్యః స్కాట్లాండ్ దేశ మెసాచ్యుసెట్స్ నగరే గ్రూప్ సి ఇత్యస్య ఆరంభే హ్యాతీ దేశస్య ఉపరి 0-1 ఏకాంకేన కఠిన సంఘర్షే విజయం ప్రాప్య గ్రూప్ సి మధ్యె అగ్రస్థానం ప్రాప్నోత్. తస్మినేవ సమూహే అన్యత్ర పంచవారక విజేత్త బ్రాజిల్ దేశ న్యూజెర్సీ నగరే మొరక్కో దేశేన సహ ఏకైకాంకాభ్యాం సమాంకీయ స్థానం అవాప్నోత్. క్రికెట్ క్రీడాయాం భారతం అద్య వర్మింగ్హమ్ నగరస్య ఎజ్వాస్టన్ నగరే గ్రూప్ ఏ క్రీడాయాం చిరప్రతిద్వందినా పాకిస్తానేన సహ స్వస్య ఐసీసీ మహిళా టీ ట్వంటీ విశ్వకప్ ఇతి అభియానస్య ఆరంభం కరిష్యతి. క్రీడా